0: You're listening to RM3 Radio Manoranjan.
1: ninety-four, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan.
4: Namaskaram. Proddu poodi chindi. అలసట అంతా పక్కకు పెట్టి కొత్త ఉత్సాహంతో మొదలయ్యే మంగళవారం ఉదయానికి మీ అందరికీ ప్రేమాభిమానాలతో కూడిన స్వాగతం. మీరు వింటున్నారు తొలి రాగాలు. నేను మీ చిలిపి స్నేహితురాలు, మీ కబడ్ల భాగస్వామి వర్ష. మొరిషస్లో ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారా? లేదా ఇంట్లో కాఫీ కప్పుతో హాయిగా కూర్చున్నారా? మీరు ఏ పనిలో ఉన్నా మీ మనసుకు హుషారుని చేకబడ్లు, పక్క వినోదం, అద్భుతమైన పాటలతో ఈ ఒక్క గంట మీతోనే ఉంటాను. సరే, మన తొలి పాట ఇప్పుడు విందాం.

నమస్కారం. ప్రొద్దు పూడిచింది. అలసట అంతా పక్కకు పెట్టి కొత్త ఉత్సాహంతో మొదలయ్యే మంగళవారం ఉదయానికి మీ అందరికీ ప్రేమాభిమానాలతో కూడిన స్వాగతం. మీరు వింటున్నారు తొలి రాగాలు. నేను మీ చిలిపి స్నేహితురాలు, మీ కబడ్ల భాగస్వామి వర్ష. మొరిషస్లో ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారా? లేదా ఇంట్లో కాఫీ కప్పుతో హాయిగా కూర్చున్నారా? మీరు ఏ పనిలో ఉన్నా మీ మనసుకు హుషారుని చేకబడ్లు, పక్కా వినోదం, అద్భుతమైన పాటలతో ఈ ఒక్క గంట మీతోనే ఉంటాను. సరే, మన తొలి పాట ఇప్పుడు విందాం. వావ్, విన్నారు కదూ ఈ ఉదయం ఉల్లాసం. ఈ పాటలోని ఉత్సాహం ఈరోజు అంటా మీలో ఉండాలి. ఉదయమే మన ఆలోచనలు, మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ముఖ్యం. అందుకే నెగటివ్ ఆలోచనలను పక్కన పెట్టి అంతా పాజిటివ్గా ఉండేలా చూసుకుందాం.

జీవితంలో కష్టాలు కొన్నిసార్లు వచ్చినా వాటిని ఒక పరుగు పందెంలా తీసుకుందాం. రేసులో మనం గెలవాలనే తపన ఉండాలి, కానీ భయం కాదు. మనం నమ్మిన పనిని ధైర్యంగా చేస్తే విజయం మనదే అవుతుంది. సినిమా సంగతులు అన్న విభాగానికి స్వాగతం మిత్రులారా. అయితే తాజా సినిమా సమాచారం ఇందులో ఉంటుంది. ఇటీవల విడుదలైన పెద్ద సినిమా ఒకటి 3వ రోజు కలెక్షన్లు అంచనాలను మించిపోయాయట. ఆ చిత్ర దర్శకుడు ఈ విజయాన్ని అభిమానాలు నుళ్ళందరికీ అంకితం చేశారు. అయితే నిన్ననే మన ప్రియమైన కథానాయిక సమాంత తమ కొత్త సినిమా కోసం ఏకంగా 6 గంటలు కేవలం ఒకే ఒక పోరాట దృశ్యం కోసం సాధన చేశారట. ఎంతటి అంకిత భావం. మరియు వచ్చే వారం విడుదల కాబోయే యువ సంగీత దర్శకుడి కొత్త ఆల్బమ్ యూట్యూబ్లో విడుదల కాకముందే 1 కోటి వ్యూస్ దాటిపోయిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అంతేగా

మనసును కదిలించే ప్రేమ పాట విన్నాక ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. ఎంత కొత్త సంగీతం వచ్చినా పాత బంగారం స్థానం పదిలం. తెలుగు సినీ సంగీతానికి మూల స్తంభంలా నిలిచిన పాతతరం సంగీత దర్శకులను గాయకులను గుర్తు చేసుకుందాం. పాతతరం మెలదీలలో ఒక స్వచ్ఛత, ఒక ప్రత్యేకమైన రాగం ఉంటుంది. శంకరాభరణం లాంటి పాటల్లోని ఆ గానమాధుర్యాన్ని, సాహిత్యాన్ని ఈ తరంలో మనం కోల్పోతున్నాం అనుకోవచ్చు. ఆ పాటలు వింటే మనసుకు ఒక శాంతి, ఒక స్థిరత దొరుకుతాయి.

నుంచి సరదాగా ముచ్చటించుకుందాం. చిన్న తెరపై ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతోంది? ఇటీవల సీరియల్లో హీరోయిన్ 5 సార్లు స్పృహ కోల్పోయిందన్నమాట. కానీ 6 సార్లు మాత్రం ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుంది. వంటల కార్యక్రమం చూసి ఉదయం పదే పదే ప్రయత్నించి అద్భుతమైన కొత్త వంటకం నేర్చుకున్న శ్రోతలు చాలామంది నాకు సందేశాలు పంపుతున్నారు. వాళ్ళందరికీ నా అభినందనములు. మిత్రులారా, మరవకండి, మీరు వింటున్నారు తొలి రాగాలు కార్యక్రమం. మీ అక్క, మీ చెల్లెలు, మీ స్నేహితురాలు వర్షతో. అయితే ఏదైనా బర్త్డే, ఎవరైనా తమ బర్త్డే జరుపుకుంటున్నారు, మీరందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు పెళ్ళి వార్షికోత్సవాలు ఉంటే హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. పెళ్ళి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఆనందించండి మన రాబోయే పాట ఒట్టి మీకోసం.

ఇప్పుడు మన ఉత్సాహాన్ని అమాంతం పంచే విభాగం హీరోయిజం హుషారు. తెలుగు సినిమా అంటేనే పవర్. మన అభిమాన కథానాయకులు తెరపై కనబడగానే వచ్చి ఆ కిక్కే వేరు. ఆ పాటలు కేవలం హీరోల ఎలివేషన్ కోసమే కాదు, మన నిజ జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోరాడాలనే ఆ స్ఫూర్తి ఇస్తాయి. మనలోని ఆ హీరోను బయటకు తీసుకొచ్చే పవ ఈ పాటలకు ఉంది.

0: to make up.
1: విన్నారు కదూ మిత్రులు, ఈరోజు తొలి రాగాలు ఎంత ఉల్లాసంగా సాగిందో. ఉదయం ఉల్లాసం నుండి ఎన్నో అద్భుతమైన విషయాలను పాటలు మనతో పంచుకున్నాం. ఈరోజంతా మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం మీదే కావాలి. అయితే ఇంకొక కార్యక్రమం దాకా మీ వర్షకు సెలవు ఇవ్వాలి. మరి నమస్కారములు, శుభదినం, బాయ్ బాయ్.

మారిషస్ లో ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారా? లేదా ఇంట్లో కాఫీ కప్పుతో హాయిగా కూర్చున్నారా? మీరు ఏ పనిలో ఉన్నా మీ మనసుకు హుషారుని చేకబడ్లు, పక్కా వినోదం, అద్భుతమైన పాటలతో ఈ ఒక్క గంట మీతోనే ఉంటాను. సరే, మన తొలి పాట ఇప్పుడు విందాం.

నమస్కారం. ప్రొద్దు పూడిచింది. అలసట అంతా పక్కకు పెట్టి కొత్త ఉత్సాహంతో మొదలయ్యే మంగళవారం ఉదయానికి మీ అందరికీ ప్రేమాభిమానాలతో కూడిన స్వాగతం. మీరు వింటున్నారు తొలి రాగాలు. నేను మిస్ చిలిపి స్నేహితురాలు, మీ కబడ్ల భాగస్వామి వర్ష.

జీవితంలో కష్టాలు కొన్నిసార్లు వచ్చినా వాటిని ఒక పరుగు పందెంలా తీసుకుందాం. రేసులో మనం గెలవాలనే తపన ఉండాలి, కానీ భయం కాదు. మనం నమ్మిన పనిని ధైర్యంగా చేస్తే విజయం మనదే అవుతుంది. సినిమా సంగతులు అన్న విభాగానికి స్వాగతం మిత్రులారా. అయితే తాజా సినిమా సమాచారం ఇందులో ఉంటుంది. ఇటీవల విడుదలైన పెద్ద సినిమా ఒకటి 3వ రోజు కలెక్షన్లు అంచనాలను మించిపోయాయట. ఆ చిత్ర దర్శకుడు ఈ విజయాన్ని అభిమానాలు నుళ్ళందరికీ అంకితం చేశారు. అయితే నిన్ననే మన ప్రియమైన కథానాయిక సమాంత తమ కొత్త సినిమా కోసం ఏకంగా 6 గంటలు కేవలం ఒకే ఒక పోరాట దృశ్యం కోసం సాధన చేశారట. ఎంతటి అంకిత భావం. మరియు వచ్చే వారం విడుదల కాబోయే యువ సంగీత దర్శకుడి కొత్త ఆల్బమ్ యూట్యూబ్లో విడుదల కాకముందే 1 కోటి వ్యూస్ దాటిపోయిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.

పాత్రతరం మెలడీలలో ఒక స్వచ్ఛత ఒక ప్రత్యేకమైన రాగం ఉంటుంది. శంకరాభరణం లాంటి పాటల్లోని ఆ గాన మాధుర్యాన్ని సాహిత్యాన్ని ఈ తరంలో మనం కోల్పోతున్నాం అనుకోవచ్చు. ఆ పాటలు వింటే మనసుకు ఒక శాంతి ఒక స్థిరత దొరుకుతాయి.

మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు మనందరినీ రాత్రిపూట అలరించి బుల్లితెర బలాదూర్ గురించి సరదాగా ముచ్చటించుకుందాం. చిన్న తెరపై ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతోంది? ఇటీవల సీరియల్లో హీరోయిన్ 5 సార్లు స్పృహ కోల్పోయిందన్నమాట. కానీ ఆ రోజు సారి మాత్రం ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుంది.

వంటల కార్యక్రమం చూసి ఉదయం పదే పదే ప్రయత్నించి అద్భుతమైన కొత్త వంటకం నేర్చుకున్న శ్రోతలు చాలామంది నాకు సందేశాలు

0: మిత్రులారా మరవకండి, మీరు వింటున్నారు తొలి రాగాలు కార్యక్రమం. మీ అక్క, మీ చెల్లెలు, మీ స్నేహితురాలు వర్షతు. అయితే ఏదైనా బర్త్డే, ఎవరైనా తమ బర్త్డే జరుపుకుంటున్నారు, మీరందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు పెళ్ళి వార్షికోత్సవాలు ఉంటే హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. పెళ్ళి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ఆనందించండి మన రాజు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా.
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

ఇప్పుడు మన ఉత్సాహాన్ని అమాంతం పంచే విభాగం హీరోయిజం హుషారు. తెలుగు సినిమా అంటేనే పవ. మన అభిమాన కథానాయకులు తెరపై కనబడగానే వచ్చి ఆ కిక్కే వేరు. ఆ పాటలు కేవలం హీరోల ఎలివేషన్ కోసమే కాదు, మన నిజ జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోరాడాలనే ఆ స్ఫూర్తి ఇస్తాయి. మనలోని ఆ హీరోను బయటకు తీసుకొచ్చే పవ ఈ పాటలకు ఉంది.